0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ గురువెల్లి అప్పన్న బృందం వారి నాదస్వరం వింటారు.
4: Listen to a Carnatic classical nadaswaram recital by Shri Guruvilli Appanna and Party.
3: Karyakramamlo munduga vinandi Gajanana Yutam Ragam Chakravakam Adi Talam Muthu Swami Dikshitar Kriti.
4: Shri Guruvilli Appanna begins his nadaswaram recital with a composition in rag Chakravakam Gajanana Yutam, set to Adi Tal, composed by Muthu Swami Dikshitar.

0: ఇప్పుడు వినండి శ్రీరంజని రాగంలో త్యాగరాజస్వామి కృతి సొగసుగా మృదంగ తాళము రూపక తాళం.
1: లిసన్ టు సొగసుగా మృదంగ తాళము, ఎ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ శ్రీరంజని, సెట్ టు రూపక్ తాళ్.

0: ఇప్పుడు వినండి ఆనందామృత కర్షిణి ముత్తుస్వామి దీక్షితర్ కృతి అమృతవర్షిణి రాగం ఆది తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఇన్ రాగ్ అమృతవర్షిణి ఆనందామృత కర్షిణి, ఎ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ సెట్ టు ఆది తాళం.

0: కార్యక్రమంలో చివరిగా వినండి కొలువు అమరే గదా తోడి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: శ్రీ గురువెల్లి అప్పన్న కంక్లూడ్స్ హిస్ నాదస్వరం రిసైటల్ విత్ ద కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజా ఇన్ రాగ్ తోడి కొలువు అమరే గదా సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ గురువెల్లి అప్పన్న బృందం వారి నాదస్వరం విన్నారు.
1: యు వర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ నాదస్వరం రిసైటల్ బై శ్రీ గురువెల్లి అప్పన్న అండ్ పార్టీ.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be enjoying clarinet recital by Sri P. Subramanyeswar Rao, supported on violin by Srimati B. V. Durga Bhavani and on Rudangam by Sri K. Sadguru Charan.
2: Ragam Nirantara Bhartiya Sangeeta Sravanti. Inati Karnataka Sangeeta Karyakramamlo Sri P. Subramanyeswar Rao gari క్లారినెట్ కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్ శ్రీమతి బివి దుర్గా భవాని, మృదంగం శ్రీకే సద్గురు చరణ్.
1: ఫస్ట్ యుల్ బి లిజనింగ్ టు త్యాగరాజ కృతి మనవి ఆలకింపరాదటే ఇన్ రాగ్ నళిన కాంతి సెట్టు ఆదితాళ్.
2: ఈనాటి కార్యక్రమంలో ముందుగా మనవి ఆలకింపరాదటే నళిన కాంతి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కృతి వింటారు.

0: Until now you have enjoyed a Thyagaraja Kirtana, Sripate, in Rag Nagaswaravali, set to Rupak Thal.
1: Meerintavaraku, Sripate Nipada, Nagaswaravali Ragam, Rupak Thalam, Thyagaraja Swami Kruti Vinnaru.
0: Ragam 24/7, anytime, Indian music. In today's Carnatic Classical Music program, you are enjoying clarinet recital by Sri P. Subramanyeswar Rao, supported on violin by Srimati B.V. Durga Bhavani and on Rudangam by శ్రీ కే సద్గురు చరణ్.
1: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ పి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారి క్లారినెట్ కచేరీ వింటున్నారు. వాద్య సహకారం వయలిన్ శ్రీమతి బివి దుర్గా భవాని, మృదంగం శ్రీ కే సద్గురు చరణ్.
0: కంక్లూడింగ్ హిజ్ రిసైటల్ శ్రీ పి సుబ్రహ్మణ్యేశ్వరరావు నౌ ప్రెజెంట్స్ మారు బల్క కున్నావేమిరా ఎ త్యాగరాజ కృతి ఇన్ రాగ్ శ్రీరంజని సెట్ టు ఆదితాళ్.
1: కార్యక్రమంలో చివరిగా మారు బల్క కున్నావేమిరా శ్రీరంజని రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన వింటారు.

0: యు హ్యావ్ ఎంజాయ్డ్ ఎ త్యాగరాజ కృతి మారుబల్కకున్నావేమిరా ఇన్ రాగ్ శ్రీరంజని సిట్టు ఆదితాళ్.
1: మీరింతవరకు మారుబల్కకున్నావేమిరా శ్రీరంజని రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన విన్నారు.
0: రాగం 24/7 ఎనీటైమ్ ఇండియన్ మ్యూజిక్. ఇన్ టుడేస్ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రామ్ యు హ్యావ్ ఎంజాయ్డ్ క్లారినెట్ రిసైటల్ బై శ్రీ పి సుబ్రహ్మణ్యేశ్వరరావు, సపోర్టెడ్ ఆన్ వయోలిన్ బై శ్రీమతి బివి దుర్గా భవాని అండ్ ఆన్ మృదంగం బై శ్రీ కె సద్గురు చరణ్. దిస్ ప్రోగ్రామ్ కేమ్ టు యూ ఫ్రమ్ ద స్టూడియోస్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో విజయవాడ ఫర్ రాగం 24/7 ఎనీటైమ్ ఇండియన్ మ్యూజిక్.
1: మీరింతవరకు శ్రీ పి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారి క్లారినెట్ కచేరీ విన్నారు. వాద్య సహకారం వయోలిన్ శ్రీమతి బివి దుర్గా భవాని, మృదంగం శ్రీ కె సద్గురు చరణ్. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పి పూర్ణచందర్ గాత్ర కచేరి వింటారు. వాతి సహకారం వయలిన్పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు. కార్యక్రమంలో ముందుగా దీక్షితర కృతి సిద్ధి వినాయకం అనిశం షణ్ముఖ ప్రియరాగం రూపకతాళం.
2: లిసన్ టు అ కర్ణాటిక్ వోకల్ రిసైటల్ by Shri P. Purnachandar. Accompanying artists are Shri B. S. Narayanan on violin, Shri V. Kali Prasad Babu on mridangam. Shri P. Purnachandar begins his vocal recital with a kriti of Muthuswami Dikshitar, Siddhi Vinayakam Anisham, in the rag Shanmukha Priya set to Rupak Tal.

0: ఇప్పుడు యదుకుల కాంభోజిరాగంలో చెంగల్వరాయర్ రచన లలితే మాం పాహి రూపకతాళం.
1: యూ విల్ నౌ లిసన్ టు అ కృతి ఆఫ్ చెంగల్వరాయర్ లలితే మాం పాహి ఇన్ ద రాగ్ యదుకుల కాంభోజి సెట్ టు రూపక్తాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పి పూర్ణచందర్ గాత్ర కచేరి వింటున్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి అటు కారాదని బల్కగా త్యాగరాజస్వామి కృతి మనోరంజని రాగం ఆదితాళం.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిస్నింగ్ టు అ కర్ణాటిక్ వోకల్ రిసైటల్ బై శ్రీ పి పూర్ణచందర్. అకంపెనింగ్ ఆర్టిస్ట్ ఆర్ శ్రీ బిఎస్ నారాయణన్ ఆన్ వయలిన్, శ్రీ వి కాళీప్రసాద్ బాబు ఆన్ మృదంగం. కంటిన్యూయింగ్ ద కాన్సర్ట్ నౌ లిసన్ టు అటు కారాదని బల్కగా, a composition of Thyagaraja Swami in the rag Manoranjani set to Aditala.

0: కార్యక్రమంలో చివరిగా శంకరాభరణ రాగంలో త్యాగరాజస్వామి కృతి మనసు స్వాధీనమైన మిశ్రచాపు తాళం.
1: శ్రీ పి పూర్ణచందర్ కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ మనసు స్వాధీనమైన, అ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి ఇన్ ద రాగ్ శంకరాభరణం సెట్ టు మిశ్రచాపుతాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు పి పూర్ణచందర్ గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్పై నిరంతరం మీకందించే ఛానల్ రాగం.
1: యు వర్ లిస్నింగ్ టు అ కర్ణాటిక్ వోకల్ రిసైటల్ బై శ్రీ పి పూర్ణచందర్. అకంపెనీయింగ్ ఆర్టిస్ట్ వర్ శ్రీ బిఎస్ నారాయణన్ ఆన్ వయలిన్, శ్రీ వి కాళీప్రసాద్ బాబు ఆన్ మృదంగం. దిస్ ప్రోగ్రామ్ వాస్ కాంట్రిబ్యూటెడ్ బై ఆకాశవాణి హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.